సత్యాది పాపశమని హరిదశ్వాది సేవిత హస్తి కుంభో తుంగ కుజ హస్తి కృత్తి